వివర్జిత లంకేత రాజ్య లావణ్యశాలిని లఘు సిద్ధిద రాక్షారస సవర్ణాభ లక్ష్మణాగ్రజ పూజిత లభ్యేతరా లబ్ధ భక్తి సులభ లాంగలాయుధ లగ్నచామర హస్తశ్రీ చరణ